0: ఘనంగా ఉదయదీస్ మీరు ఎవరెస్ట్ ఫిర్తా ఫిర్తా బిస్ పర్సెంట్ సమక్యాస్ ఫిర్తా సైలే పని చాహా పని
1: క్యాష్ ఫిర్తా లిను భాయతా
2: एनसेल पैक किन्नु भएता जहिले पनि जहाँ पनि प्याक खरीद गर्नुहोस् अनि 20% सम्म क्याश फिर्ता एनसेल एपमा क्लेम गर्नुहोस् एनसेल पैक किन्नु भएता शर्तहरू लागू हुनेछन् एनसेल नेपालकै लागि